0: जनगणना के पहले चरण में हाउस लिस्टिंग और हाउसिंग सेंसस यानी आपके मकान की गणना होगी। आइए आपकी साझेदारी से इसे सफल बनाएं और विकसित भारत 2047 की ओर एक और कदम बढ़ाएं।
1: చిన్నర లోక
2: హలో
1: యార్ ఇదు
2: చంద్రపట్న తాలూకు కెరచుకే నేను ఆశ్రిత అంట
1: ఆశ్రితనా ఏను ఓద్తిరదు ఆశ్రిత
2: ఇవాగ ఎయిట్ హోగ్బేకు
1: ఏ స్టాండర్డ్ హోగ్బేకు ఆశ్రిత హలో కేళ్స్తా ఇద్యా నన్ మాట్లాడదు
2: కేళ్స్తా ఇదే
1: సెవెంత్ పాస్ ఆగి ఎయిత్ హోగ్బేకల్వా
2: హౌదు
1: రజదల్ ఏన్ మాడ్తా ఇదీరా ಮನೇಲಿದ್ದೀರಾ ಅಷ್ಟೇ ಆಟ ಆಡ್ಕೊಂಡು ಏನು ಹವ್ಯಾಸಗಳಿಲ್ವಾ ಏನಾದ್ರೂ ಕಲಿಯೋದು ಕತೆ ಬರೆಯೋದು ಹಾಡು ಕಲಿಯೋದು ಆ ತರದೇನು ಇಲ್ವಾ
2: ಇದೆ
1: ಏನ್ ಮಾಡ್ತೀರಾ
2: ಹಾಡ್ ಕಲಿತೀನಿ